భారతదేశం చూడండి, గరీబ్ని చూడండి, అమీర్ని చూడండి, చందాల్ని చూడండి, రాజీవ్ మహారాజే ఒప్పదండి. మహారాజ్ ఎంతంతా ఇట్లు దొరికైంది రాజు, కారం బి ఎత్తి, మకాన్ బి ఎత్తి, జమీనా బి ఎత్తి, పుత్ర ధ్యానే బి సాథ్ నీ దేనా, కేడీ వస్తువు మేరే నాల్ జాయేగీ, తో హనుమతో